Kasi unwai, unwai, kasi unwai, unwai, kasi unwai, unwai, kasi unwai.